0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోట అచ్చిబాబు క్లారినెట్ వాద్యం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, హైమవతి రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, దేవి శ్రీ త్రిపుర సుందరి దయాకరి శంకరి, చతురస్ర జాతి త్రిపుర తాళం, త్రిశ్రనడ.
4: లిసన్ టు అ రాగం తానం పల్లవి ఆన్ క్లారినెట్ బై శ్రీ కోట అచ్చిబాబు ఇన్ రాగ్ హైమవతి సెట్ టు చతురస్ర జాతి త్రిపుర తాళ్, త్రిశ్రనడ. హీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. Lines of the Pallavi are Devi Shri Tripura Sundari Dayakari Shankari.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
1: You were listening to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio, conducted by Dr. Mangalampally Balamurali Krishna.
0: Karnataka Shastriya Sangeetha Karyakramamlo ippudu Nelaya Vidwansula Vajyagosht Vintaru. Nirvahana Dr. Mangalampally Balamurali Krishna.
1: You will now listen to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio, conducted by Dr. Mangalampally Balamurali Krishna.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: You are listening to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: You have just heard Muthuswami Dikshitar Kriti, Annapurne Visalakshi, in Ragsama, Settu Adithal.
1: మీరింతవరకు అన్నపూర్ణి విశాలాక్షి సామరాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితుల కీర్తన విన్నారు.
0: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యూఆర్ లిస్నింగ్ టు వీణా రిసైటల్ బై శ్రీమతి కె ఉదయలక్ష్మి.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరీ వింటున్నారు.
0: కంక్లూడింగ్ హెర్ రిసైటల్ శ్రీమతి కె ఉదయలక్ష్మి నౌ ప్రజెంట్స్ ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీకాంతిమతిం ఇన్ రాగ్ హైమవతి సెట్టు ఆదితాళ్.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా శ్రీకాంతిమతిం హైమవతి రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన వింటారు.